అన్మోల్ ఉస్మిన్ కి చిమచ్ ముయ్ తోర్ పంచవీ రైడర్స్ చుడ పుక్కమల్ కేస్ మే డహ మాణు చాలార్ థీ చుకా వజడా సోషల్ మీడియా ఏ మాలియాతి అకౌంట్స్ హలైందా హువా కరాచీ మే అకే బే మనషియాత్ జో నెట్వర్క్ హలైందో ఆహే సాబరా ఏ హుమేరా భీ మనషియాత్ నెట్వర్క్ జో ఫాల్ హిస్సో ఆహేన్ సెనెట్ జీ ఘరు మామలన్ వారి స్టాండింగ్ కమిటీ జే ఇజ్లాస్ మే అడిషనల్ ఆహి కరాచీ ఆజాద్ ఖాన్ జీ బ్రీఫింగ్ చైర్మన్ సెఫల్ అబ్డు సవాల్ కయో తలాల్ చౌదరి భీ చయో హో తబ पिंकी के कें भी सूरत में न छो वो छा उन तवासा को राबतो कयो एडिशनल आईजी कराची जवाब दींदे चयो ता तलाल चौधरी इन हवाले सा को भी राबतो नाहे कयो अनमोल उर्फ पिंकी जे एक अकाउंट पे रुगो एक साल दौरान 6 करोड़ रुपया आया हेल ताई जी जांच में कुल 10 करोड़ रुपया जी डेटा सामू आई है संदस पे नामी अकाउंट्स बाबत जांच जारी है।